0: శోకుల బయలాజే మోహకర్మోహకర్మే పితృదే అగ్రవశ్యాణి పితృవీ తోడు కరే పట్గాదలాల్ కే ఉస్వీ కరే నాన్ కగ్రే శో మిలే కట్టి కాలే
1: జో జో సింగామణి అవే మాధవా జూటే జూటా ముఖ బసే నిద్ర సుచే నా కియే బెంజ పిండా తో సుచే సేనాన్ కా చిన్న మన బసే

పరపుష్టపు సంధ్యాబాధం శ్రీ పూజ సుభగ సమాధం ముగ్గుడుపప్పుసారం త్రైపాల్తి హాల్ విచారం కర్మాల అతిథి అటువంటి వస్తున్న పాఠం.